కల్పోన అసిమిలదాం బ్రహ్మరూపం, కళంకమిలా కేవలమాం బ్రహ్మరూపం. ఎప్పోదం ఒరువడివాం బ్రహ్మరూపం, ఏకపరిపూరణమాం బ్రహ్మరూపం. జ్ఞానగణ వడివాగుం బ్రహ్మరూపం, జ్ఞానమిలా పరమ

బ్రహ్మ మాత్రం చిరపిలదాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం అస్థిరమాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం అళ్తముర తొట్టుబదుం బ్రహ్మ మాత్రం ఎత్తిరమాయ్ తొట్టుబదుం బ్రహ్మ మాత్రం ఇదరమేనో తోట్ర